అవునా సమస్తంది పాని పాని బనేరా ఉడాయి తిరుచు పైసా అంబాలి బనేరా అందరూ సమ్మ ఫేమస్ భాష పదనాన్ని బనేరా అందరూ సమ్మ ఫేమస్ భాష పదనాన్ని బనేరా అందరూ సమ్మ ఫేమస్ భాష పదనాన్ని బనేరా ంగ్ గోల్డెన్ కపాల చమ్మ ఒక రేపు దిల్ సంగ హిరణి కొచ్చాల చమ్మ.